0: 医生。
1: శ్రీణోరాజన్ ప్రవక్ష్యామి స్తోత్రం బ్రహ్మ ముఖేరి సరం పుణ్యం విష్ణు కోటిక
2: సూర్య కవచ స్తోత్రం.
3: అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఋణియే బీజం సూర్యగుం శక్తిః ఆదిత్యోం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః. గృణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు

శిరోదేశం సౌమ్యః పాతు చ పాలకం, నేత్రే జ్ఞానమయః పాతు శృతిం పాతు శశీసుతః, ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః.

శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభుః పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదరస్తథా కటిం మే విగ

ఆస్తరనందనః యఇదం కవచం దివ్యం సర్వపీడాహరం తృణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్.

సాధనం మయా తమైవ స్నేహే నాప్యం వాస్తుతి ప్రకాశ్యతే. అస్య శ్రీ దుర్గా సప్త శ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషి అనష్ట ఛంద శ్రీ మహాకాళీ మహాలక్ష్మి దేవతా శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్త

సదాసి దారిద్ర్య దుఃఖ వయహారిణిగాత్మదమ్యా సర్వోపకారకరణాయ సదా సుఖచిత్తా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే.